చిత్రం చంద్రలేఖ. రచన గిరీష్ పుతంజేరి, సంగీతం బర్నీ ఇగ్నేషియస్, గాయకర్ ఎంజి శ్రీకుమార్, సుజాత మోహన్ ఇన్నివరు.